తేనా పరాయి బాబా కూపా విప్రదేను సుర సంతైత లీన మనుజ అవతార నిజ ఇచ్ఛా నిరమిత తను మాయా గుణ గోపార్ సియావర రామచంద్ర కీ జయ శ్రీ అయోధ్యా రామ్ జీ లలాజ్ కీ జయ శ్రీ పవన సుత హనుమాన్ జీ కీ జయ శ్రీ ఉమాపతి మహాదేవ జీ కీ జయ శ్రీ రమాపతి రామచంద్ర జీ కీ జయ శ్రీ వృందావన కృష్ణ బలరావు జీ కీ జయ బోలో భాయి సబ సంతన కీ జయ।